యామనో విశరమ దింతవజ్వీ కుల్లహడ్డుండి శివాజనాభి యామనో హండి అసాయి వన్ఫుల్ బరకా తిల్డూ నదు కులి శివాయ కుల మా